శ్రోతమని సూచంతి జూమ్ తన కార్యక్రమ 102.6 FM ఆకాశవాణి రౌరకెలా కేంద్రరు కార్యక్రమరే ఎథర శునిబా కుమార్ బాపింక కంఠరు.